నమస్తం ఉదారే నమస్తం అవారే నమస్తం సోయక నమస్తం అనేక నమస్తం అభూతే నమస్తం అజూపే నమస్తం నిర్కర్మే నమస్తం నిర్భర్మే నమస్తం నిర్దేశే నమస్తం నిర్భేషే నమస్తం నిర్నామే నమస్తం నిర్కామే నమస్తం నిర్ధాతే నమస్తం నిర్ఘాతే నమస్తం నిర్దూతే నమస్తం అభూతే నమస్తం అలోకే నమస్తం అశోకే నమస్తం నిర్తాపే నమస్తం అథాపే నమస్తం త్రిమానే నమస్తం నిదానే నమస్తం అగాయ నమస్తం అభాయ నమస్తం త్రివర్గే నమస్తం అసర్గే నమస్తం ప్రభోగే నమస్తం సంయోగే నమస్తం అరంగే నమస్తం అభంగే నమస్తం అగమే నమస్తరమే నమస్తం జలాశ్రే నమస్తం నిరాశ్రే నమస్తం అజాతే నమస్తం అపాతే నమస్తం అమజ్వే నమస్తస్త అజ్వే అదేశం అదేశే నమస్తం అభేశే నమస్తం నిర్తామే నమస్తం నిర్వామే నమో సర్వకాలే నమో సర్వధ్యాలే నమో సర్వరూపే నమో సర్వభూపే నమో సర్వఖాపే నమో సర్వతాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమస్తస్తు దేవే నమస్తం అవేవే నమస్తం అజన్మే నమస్తం సుబన్వే నమో సర్వగౌణే నమో సర్వపౌణే నమో సర్వరంగే నమో సర్వపంగే నమో కాలకాలే నమస్తస్తు ధ్యాలే నమస్తం అవర్ణే నమస్తం అమర్ణే నమస్తం జరారం నమస్తం కృతారం నమో సర్వదందే నమో సత్వందే నమస్తం నిర్సాకే నమస్తం నిర్వాకే నమస్తం రహీమే నమస్తం కరీమే నమస్తం అనంతే నమస్తం మహంతే నమస్తత్ రాగే నమస్తం సువాగే నమో సర్వసోఖం నమో సర్వపోఖం నమో సర్వకర్త నమో సర్వహర్త నమో జోగ జోగే నమో భోగ భోగే నమో సర్వద్యాలే నమో సర్వపాలే చాత్రీ చాంతో ప్రసాద్ అరూప హై అనూప హై అజూ హై అభూ హై అలేఖ హై అభేక హై అనామ హై అకామ హై అదయ హై అభయ హై అజీత హై అభీత హై తిర్మాన హై నిదాన హై తిర్వర్గ హై అసర్గ హై అనిల హై అనాద హై అజయ హై అజాద హై అజన్మ హై అవర్ణ హై అభూత హై అవర్ణ హై అగంజ హై అభంజ హై అజూజ హై అజంజ హై

నమో రోగో రోగే నమస్తం ఇష్టానం నమో మంత్ర మంత్రం నమో జంత్ర జంత్రం నమో ఇష్ట ఇష్టే నమో తంత్ర తంత్రం సదా సచ్చిదానంద సర్వం పరనాశి అనూపే అరూపే సమస్తం నివాసీ సదా సిద్ధదా బుద్ధదా భిర్ధకర్తా అధో ఊర్ధ్ అర్ధం అగగోగహర్తా పరం పరం పరమేశ్వరం ప్రోచపాలం సదా సర్వదా సిద్ధదాతా దయారం అచ్చేతి అపేదీయ నామం అకామం సమస్తో పరాజి సమస్తస్తామం తేరా జోర్ చాతురి ఛంద్ జలయ హై థలయ హై అభీత హై అభయ హై ప్రభు హై అజూ హై అదేశ హై అవేశ హై ప్రియాంపురా ఛంద్ గాదే అబాదే అనందీ స్వరూపే నమో సర్వమానే సమస్తి నిదానే నమస్త్వం నినాథే నమస్త్వం పరమాత్మే నమస్త్వం అగంజే నమస్త్వం అభంజే నమస్త్వం అకాలే నమస్త్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజరాజే నమో సాజ సాజే నమో సాయ నమో మాయ మాయ నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోగ రోగే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో సర్వతానం నమో సర్వమంత్రం నమో సర్వమంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖజ్జే అభజ్జే సమస్తం ప్రసజ్జే కృపాలం స్వరూపే కుకర్మ పనాశీ సదా సర్వదారిద్ సిద్ధం నివాసీ చార్పడి చాంతో ప్రసాద్ అమృత కర్మే అమృత ధర్మే అలఖ జోగే అచల భోగే అచల రాజే అటల్ సాజే అఖల్ ధర్మం అలఖ కర్మం సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భుక్తా సర్వం జుక్తా సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రుహాల్ ఛాంద్ తో ప్రసాద్ ఆదిరూప్ అనాదిమూర్త్ అజోన్ పురుఖ అపార్ సర్వమాంతర్మాన్ దేవ్ అభేద్ ఆదుదార్ సర్వపాలక సర్వకాలక సర్వకోపనకాల్ జత్ తత్ర విరాజహి అవధూత రూప రసాల నామ ఠామ్ నా జాత్ జాకర్ రూప రంగ నా రేఖ ఆద్ పురుఖ ఉదార్ మూర్త్ అజోన్ ఆదశేఖ దేశ అర్ణ పేస జాకర్ రూపరేఖ నరాగ్ జాత్ర తత్ర దిశా విశా హోయ్ ఫైల్యో నరాగ్ నామ కామ భయహీన్ పేఖ తామ హో న జాయ సర్వమాన సర్వత్రమాన సదేవ మానుతాయ ఏక ముహూర్త్ అనేక దర్శన కీన్ రూప అనేక ఖేల్ ఖేల్ అఖేల్ ఖేలన్ అంత కో ఫిర్ ఏక్ దేవ్ పేవ్ న జానీ జయ భేద్ హర్క తేవ్ రూప రంగ న జాత్ పార్సో జానీ కహ జేవ్ తాత మాత న జాత జాకర్ జనం మర్మహీన్ చక్ర బకర ఫిరే చతుర్ చక్ మాన్ హి పుర్తీన్ లోక చౌదా కే విఖే జగ జాప హి జయ జాప్ ఆదేవ్ అనాద్ ముహూర్త్ థాప్యో సభ జయ థాప్ పరమ రూప పునీత ముహూర్త్ పూర్వం పురుఖ అపార్ సర్వ విశ్వ రస్యో సుజంభవ గణ పంజన హార్ కాలహీన్ కళా సంయుక్త అకాల్ పురుఖ దేశ ధర్మ తాం సో పరమ రహత అభూత అల్ఖ పేక్ అంగ రాగ న రంగ జాకే జాత్ పాత నామ గర్వ గంజన దుష్ట పంజన ముకుద్దా ఏకామ్ ఆవరూప అమీక్ అనుస్తుత్ ఏక్ పురుఖ అవధూత్ గర్భగంజన సర్వ పంజన ఆద్ రూప అసూత్ అంగహీన అభాంగ్ అనాతం ఏక్ పురుఖ అపార్ సర్వలాయక్ సర్వకాయక సర్వకో ప్రత్పాల్ సర్వగంతా సర్వహంత సర్వతే అనపే సర్వశాస్త్ర జాని జయ రూప రంగ రేఖ పరం వేద పురాణ జాకే నేత పాకత నేత కోట సిమృత పురాణ శాస్త్ర నా ఆవిహి ఉచిత్ మద్భార్ ఛంద్ తో ప్రసాద్ గుణగానుదార్ మహిమా అపార్ ఆసాన్ అభంగ్ ఉపమా అనంగ్ అనుభవ ప్రకాశ నిస్దిన్ అనా